సోనసనంద కరి ప్రభాద ప్రగటి గోపాలు మహాంత గమతి నాన్ కుదరతన క సాథి సరణ జోగ సంసరణ ఆయి కరి కృపా ప్రభా మిలాయి మేట కై వేరు పై సౌరి నమ్రతన సాధు సంగ్రహం సుప్రసన్న పై గురుదేవ పూర్ణ సేవ సేవ ఆది జంజాలి వికార్తి రహతి రామ సంరసన కహతి కర్ ప్రసాద దయా ప్రవతార నానక దేవి కే పహమారి ప్రభుత్వ కరు సంత మీత సావధాన ఏకాగ్ర జీత సుఖుని సహజ గోవింద గుండామ జహమన బస సోదన ధాన సర్వేచ్ఛా తాకి పూర్ణ హోయ ప్రధాన పురుష ప్రకృతి సాలు హోయ సాధు గుజ పాయ స్థాన బహన హోయా వంజాన హరతాన ఖాట జల జన సూయ నానక జిసి ప్రాప్త హోయ ప్రేమ శాంత రేదనావ నిత భూత జ్ఞాన సర్వధన సేత విద్యాతా పుజగ ప్రభుతి అన్ జ్ఞాన శ్రీ రూతమ స్నాన విద్యా తాప యోగ ప్రవృతి ఆనంద జ్ఞాన శ్రీ స్థూతమి స్నానం చార పదార్థ కొను ప్రకాశ సకల దేవత సుందర